0: సత్యం అవుతారా ఏమునా?
1: అలాగా
0: సత్యం అవుతారా ఏమునా? అవఘా సారిలా తమో గుణ
1: బర జాలా
0: కించిత రాహిలి పుణ పుణ
1: అదూన్ రాహిలే
0: శాంత కేలి జనార్దనే పుండలీక వరదా శ్రీ జ్ఞానదేవ్
2: తుకారామ్
0: పండరినాథ్ మహారాజ్ కీ జై.